వికంపయంగా అనుత్తరంగా గురుముఖ రూపాయే హర్ బోహిత చడబడి పాగి లంగే గురు సేవట సబద కరాయ అందిన హర రంగ హర గుణగా.